యోక్తికి చునుక ఇల్లై అయ్యైనంతని కటాగిల్లాం తైలం తినుక పిష్యాలిస్తుంది తమ్మట మాకు యగ్యాకటులాం పిచ్చిలు తినప్పుడు ఇల్లు ఇల్లు మూడు తినిపిన్నకు వస్తాం యగ్యాకటోటి తగాం తమకు పిష్యాలిస్తుంది అప్పుడు కమ్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్ కుక్